అస్సలాము అలైకుం గ్రాను మినవాలు జీమ్ మషాల్ ఖాన్ అవతాస్ ఓరే రేడియో అమన్ ఎఫ్ఎం 88.4 గ్రామ్ రేడియో అమన్ అవరిదు డిరడిరా మనన్నా.